చుపుకి చుపుకి రఫ్తా రఫ్తా దమ్ బదమ్ సాస్ హే ఇక్ రహ్ రవే ముల్కే అజమ్ దఫ్అతన్.